0: అయ్యో లేలో పోమి ప్రోగ్రామ్ అయ్యా తల్లని హియో నివి ప్లేని హలో బోన్ అయితే
1: బోన్ అయితే రాతి నియార్
0: హై ను హిలిలివా
1: హిలిలివా గా హిలిలి రాతి
0: నేనే సిని నా సిని సిని నయా
1: చాలి లు లే కొనే టు కువన్నో
0: ఏబ్రో వి ఏది ఇస్త్రీ తు హెని ఏయో
1: ఓం కోబోలా వాం పులం కోబోలా
0: ఓ సిని నే రియతని
1: చాలి లు లెంకే
0: చాలి లు
1: Janilu
0: lenke si. Oh, ajimwe nene lakatine nan tuna wenji buni.
1: Warila warila.
0: Ani mtuna warila, warilo otanliwa lopana ye.
1: A otanliwa.
0: Mhm.
1: Ne hal tilinto.
0: Ni nikina pa hatanleke nikina o khala ni mala o khala tresh putu.
1: Ati maiwa ni mala yo o ni mala yo o.
0: Ahi, va va o.
1: Ayo.
0: Vano to hakala ditani, hechipwenela.
1: Hechipwenela kaitewe na ka amara kala ba na na kala ba na mushi ala kiko ba hirumpe.
0: Ika ika.
1: Ayo.
0: Asante wanchipwela chipwene ni river msa.
1: Ayo.
0: Asante. Ayo ni mwera fa 23 horas ni 45 minutos emara tia musamiki ni masike ni mala mpwa miteko sa huyasa radio. E programa ti athanla ni hiyo ni mipele ni yo. Kumila noho province uniasa ndaka na no lelo vam. Nirivamosa.